బృహస్పతి పరిదీయారదేవ్యంతరిక్షరితయోదయేశ్వరీయస్థానం పంచామృతస్థానం కురయాదః పంచామృతస్థానాంతిః పురంగై చ యమరేశ దేవ గోదావరీశరస్థానాంతిః పునః సుప్తస్థానం సమర్పయామినో నమః ఓం పదార్థ్యాం మోదే నమః జాతే రుద్రదేవాదనో రఘోర పాపగాశిని హృదయ